0: आकाशवाणी का ये श्री विजयपुरम केंद्र है। दोपहर के 12 बजे हैं। श्रोताओं लीजिए अब सुनिए तेलुगु कार्यक्रम।
1: మీడియం వేవ్ 438.6 మీటర్లు అనగా 684 కిలోహెర్ట్స్ పై ఇది ఆకాశవాణి శ్రీ విజయపురం కేంద్రం.

నమస్కారం. ఈనాటి అమృతవర్షిణి తెలుగు ప్రసారానికి శ్రోతలందరికీ స్వాగతం. నేడు శ్రీ పరాభవ నామ సంవత్సరం, అధిక జ్యేష్ఠమాసం, బహుళపక్షం, చతుర్దశి, జూన్ 14వ తేదీ, ఈరోజు ఆదివారం.

నేటి కార్యక్రమంలో భాగంగా నేడు ఆదివారం సెలవు అని లఘునాటిక ఇంకా అలనాటి మేటి గీతాలు ఇంకా కొన్ని తెలుసుకోవాల్సిన విషయాలను వింటారు. కార్యక్రమంలో ముందుగా ఒక మంచి మాటను విందాం. గెలుపునకు తుదిమెట్టు అంటూ ఏదీ ఉండదు. ఓటమి అన్నది ఎప్పుడూ అపాయకారి కాదు. మనకు ఈ రెండింటిని సాధించాల్సిన దానికి కావాల్సింది ఒక్క ధైర్యం మాత్రమే.

కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు వినండి అంతర్ద్వీప బోటుల రాకపోకల సేవా సూచనలు. సింధు రేపు ఉదయం 8 గంటలకు లిటిల్ అండమాన్కే శ్రీ విజయపురం నుండి బయలుదేరుతుంది. తిరిగి అదే రోజు రాత్రి 9 గంటలకు లిటిల్ అండమాన్లో బయలుదేరి శ్రీ విజయపురంకి వస్తుంది. ఎంవీ జాలీబాయ్ రేపు ఉదయం 6 గంటలకు రంగత్కై, స్వరాజ్ దీప్ మరియు లాంగ్ ఐలాండ్ మీదుగా శ్రీ విజయపురం నుండి బయలుదేరుతుంది. తిరిగి అదే రోజు మధ్యాహ్నం 12 గంటలకు రంగత్లో బయలుదేరి లాంగ్ ఐలాండ్ మరియు స్వరాజ్ దీప్ మీదుగా శ్రీ విజయపురంకి వస్తుంది. ఎంవీ హడ్బే రేపు ఉదయం 6:15 షహీద్ ద్వీప్కే శ్రీ విజయపురం నుండి వెళ్తుంది. తిరిగి అదే రోజు ఉదయం 8:30 షహీద్ ద్వీప్ నుండి శ్రీ విజయపురంకి వస్తుంది. ఎంవీ నార్త్ ప్యాసేజ్ రేపు ఉదయం 6:15 స్వరాజ్ దీప్కే శ్రీ విజయపురం నుండి బయలుదేరుతుంది. తిరిగి అదే రోజు ఉదయం 8:45 స్వరాజ్ దీప్ నుండి శ్రీ విజయపురంకి వస్తుంది. ఎంవీ రాణిజంగ రేపు ఉదయం 11:00 షహీద్ ద్వీప్కే శ్రీ విజయపురం నుండి బయలుదేరుతుంది. అక్కడ నుండి మధ్యాహ్నం 1:00 స్వరాజ్ దీప్కే వెళ్తుంది. తిరిగి మధ్యాహ్నం 2:30 స్వరాజ్ దీప్ నుండి శ్రీ విజయపురంకి వస్తుంది. ఎంవీ స్ట్రైట్ ఐలాండ్ రేపు ఉదయం 11:30 స్వరాజ్ దీప్కే శ్రీ విజయపురం నుండి బయలుదేరుతుంది. అక్కడ నుండి మధ్యాహ్నం 2:00 షహీద్ ద్వీప్కే వెళ్తుంది. తిరిగి మధ్యాహ్నం 3:30 షహీద్ ద్వీప్ నుండి శ్రీ విజయపురంకి వస్తుంది. ఎంవీ పిలోమిలో రేపు మధ్యాహ్నం 2:30 షహీద్ ద్వీప్కే శ్రీ విజయపురం నుండి బయలుదేరుతుంది. తిరిగి సాయంత్రం 4:30 షహీద్ ద్వీప్ నుండి శ్రీ విజయపురంకి వస్తుంది. ఎంవీ కమోటా రేపు సాయంత్రం 5:00 స్వరాజ్ దీప్కే శ్రీ విజయపురం నుండి బయలుదేరుతుంది. తిరిగి మరుసటి రోజు ఉదయం 5:30 స్వరాజ్ దీప్లో బయలుదేరి షహీద్ ద్వీప్ మీదుగా శ్రీ విజయపురంకి వస్తుంది. మీరింతవరకు అంతర్ద్వీప బోటుల రాకపోకల సేవా సూచనలు విన్నారు.

0: కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు వినండి ఆదివారం సెలవు అనే లఘునాటిక.
1: ఏమండి ఏమండి, టిఫిన్ పెట్టేశా, చల్లారిపోతుంది. ఒరే సుధీర్, ఏ స్వప్న, ఎక్కడున్నారా? అందరికీ టిఫిన్ పెట్టేశాను, రండి. ఒరే, రోజు బ్రెడ్ జామను నూడిల్స్ ఆమ్లెట్ అను నీల్పుతూ ఉంటారు కదా, అందుకని ఈ పూట కాస్త ఓపిక తెచ్చుకుని మరీ చేశానురా. మీకు ఇష్టమని పెసరెట్టు, జీడిపప్పు ఉప్మా, అల్లం పచ్చడి, కొబ్బరి పచ్చడి, ఇంకా ఆ సేమియా పాయసం కూడా చేశాను. వేడిగా తింటేనే రుచి. రండర్రా, చల్లారిపోతున్నాయి. ఒరే సుధీర్, ఏం చేస్తున్నావురా? బా పలకమేమిటిరా?
2: ఉండు మమ్మీ, టాస్ ఎవరు గెలుస్తారో చూడని.
1: ఏంటి ఏరా, ఆ మ్యాచ్ గీచు నీ ఆకలి గాని తీరుస్తాయేమిట్రా? రా ముందు, ఇదిగో స్వప్నరా, నీవేం చేస్తున్నావే?
2: చాటింగ్ చేస్తుంది.
1: దాన్ని అడుగుతుంటే నువ్వు చెప్తావేంట్రా?
2: అది తన గదిలో తలుపులు బిగించుకొని మరీ చాటింగ్ చేస్తుంది. తనను ఎవరు డిస్టర్బ్ చేయకూడదని వార్నింగ్ ఇచ్చింది.
1: ఆహా, అవును, తొమ్మిదైనా కాలేదు, అప్పుడే ఆ చాటింగ్లు ఎవరు మొదలు పెట్టారా? ఇంకా పని పాట లేనట్టు.
2: తప్పు మమ్మీ తప్పు, అక్కడ పని పాట అయిపోయే ఉంటాయి, రాత్రి భోజనాలు కూడా అయిపోయే ఉంటాయి, అందుకే తీరిగ్గా చాటింగ్.
1: రాత్రి భోజనాలు అయిపోవడం ఏమిటిరా?
2: అబ్బా, నీవా పల్లెటూరు రామాపురంలో పుట్టినా ఇప్పుడు ద గ్రేట్ మోడర్న్ బెజవాడలో ఉంటున్నావు, అయినా ప్రపంచం గురించి ఇంకా తెలుసుకోవడం లేదంటే నా ఫ్రెండ్స్ ముందు నాకెంత ఇన్సల్ట్ తెలుసా?
1: ఏమండి, మిమ్మల్ని వింటున్నారా? వింటున్నారా అని వాడేమంటున్నాడు? సుపుత్రుడు వినిపిస్తుందా? ఒరే, ఆ టీవీ వాళ్ళు కాస్త తగ్గించరా.
2: తగ్గించే ఉంది.
1: ఇంకా తగ్గించరా నాయన? ఆ పోచుకొని కబుర్లు ఎవరితోనో అడిగితే ఏదేదో చెప్తావేంట్రా? ఎవరితోనట ఆ చాటింగ్ కబుర్లు?
2: అమెరికాలో దాని ఫ్రెండ్ కిరణ్ మైతో.
1: ఓహో, అదా సంగతి. అయినా ఆ పిల్లకి వేళపాడా లేదేమిట్రా? ఈవిడ అందుకేనా నెట్టో నెట్టో అని తెగ గోల్ చేసేస్తుంది. చేసింది కదా అని ఆ ఇంటర్నెట్ పెట్టించేశారా? ఇప్పుడు చూడండి, పాటు సాపాటు అన్ని మర్చిపోయి ఎలా కబుర్లతో మునిగిపోయిందో. రండి, చేసినవి చల్లారక ముందే మీరన్నా వచ్చి తినండి. రండి.
3: మంటలు మంటలు, ఏ మంటలు?
1: మంటలు ఏమిటండి?
3: ఇంకా పాకెట్ మనీతో నీకేం పనిరా?
2: ఇదేంటి డాడీ, ప్రతీ నెల కనీసం 1,000 రూపాయలు పాకెట్ మనీ కింద పారేసే మీరు ఇప్పుడేంటి సడన్ గా చేంజ్ అయిపోయారు?
3: చేంజ్ అవ్వాలరా, అవ్వాల్సిన టైం వచ్చేసిందిరా.
4: డాడీ, వాడికి పాకెట్ ఉంది కదా అని అలా 1,000 పారేస్తారు. సంవత్సరం నుండి గోలు పెడుతుంటే ఈ మధ్యనే నాకు ఓ స్కూటీ కొన్నారుగా, మాటి మాటికి పెట్రోల్ కు ఎన్నిసార్లు అడగను. అంచేత ఓ 10 లీటర్లకు అయ్యే డబ్బు ఒక్కసారిగా స్కూటీ మనీగా ఇచ్చేసారనుకోండి, ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది.
3: సాల్వ్ అయిపోదు, మరింత పెరిగిపోతుంది.
4: ఏంటి డాడీ?
3: అసలు నీకు దేశంలో వాహనాల సంఖ్య, ఆ వాహనాల ద్వారా వచ్చే కాలుష్యం రేంజి ఎంతో తెలుసా?
4: నాది ఇంజనీరింగ్ లో ఈసీఈ కదా డాడీ.
3: ఇది ఈసీఈ ప్రశ్న కాదే, జీకే ప్రశ్న. మన భూ వాతావరణంలో రోజు రోజుకు కాలుష్యం పెరిగిపోతుందా లేదా?
2: మన వల్లనే పెరిగిపోతుందా ఏంటి డాడీ?
3: తెలివి తక్కువగా మాట్లాడకు. మనం భరించదగిన స్థాయి కన్నా అదనంగా 30% నగరాల్లో పారిశ్రామిక ప్రాంతాల్లో ఉంది. ఇదింకా పెరిగి నగర జీవనాన్ని అతులాకుతలం చేస్తోంది. భవిష్యత్తులో ప్రాణవాయువు దొరక్క విలవిల్లాడిపోతారు. కార్బన్ ఎమిషన్ పెరిగి వాతావరణమే కాదు భూమి మీద జీవావరణమే నశించిపోతుంది. మానవుడి మెదడు తగిన ఆక్సిజన్ దొరక్క దెబ్బతింటుంది. మేధాశక్తిని, ఆలోచించే శక్తిని కోల్పోతుంది. ఫలితంగా మనిషి తన సహనశక్తిని, వివేచనను, శ్రమ చేసే శక్తిని కోల్పోతాడు. 30 ఏళ్లకే ముసలితనం వచ్చేస్తుంది, 40 ఏళ్ళప్పటికి మరణం వచ్చేస్తుంది.
1: బాబోయ్, భయపెట్టే ఇక్కడి చూడండి, పిల్లలు ఎలా బిక్కముఖం పెట్టేశారో.
3: జరగబోయేది నోడితో చెప్తేనే బిక్కముఖం పెట్టేవాళ్ళు రేపా స్థితి వచ్చినప్పుడు ఎలా అనుభవాలకు గురవుతారు? ఊహించుకోవే ఊహించుకో. ముందా సెల్ ఆపు చెయ్యరా, పారకంలో పుడక.
2: సెల్ ఆపితే కంగారు పడి వాడు వచ్చేస్తాడు డాడీ.
3: వాడేవాడు, ముందా సెల్ ఆపరా.
4: వాడు డాడీ బార్కర్ ద గ్రేట్, మరుగుదూ చంపేస్తాడు జాగ్రత్త, దానికి ట్యాగ్ లైన్ డాడీ.
2: వాడు కాదు, నేనే చంపేస్తా. ఏంటే వాడినంటో, వాడు నా బెస్ట్ ఫ్రెండ్, గ్యాస్ సెల్ కంపెనీ వాళ్ళకు బ్రాండ్ అంబాసిడర్ కూడా.
4: చూసారా డాడీ, వాడే ఒప్పుకుంటున్నాడు గ్యాస్ సెల్ కంపెనీ వాళ్ళ మనిషి అని. దీన్ని బట్టి వాడెంత మాటల పోగో అర్థం చేసుకోండి. వాణ్ణి రావద్దని చెప్పేయండి, లేదా వీణ్ణి పంపేయండి.
2: ఏంటే పెద్ద లెక్చర్ ఇస్తున్నావు, అసలు నీ ఫ్రెండ్స్ నీకేం పేరు పెట్టారో చెప్పవే.
1: ఏం పేరా?

0: చాటింగ్ డాల్, ఎవరికి తెలీదు నీ నెట్ కబుర్ల కాలక్షేపం.
1: డాడీ, బార్కర్ వచ్చేస్తాడు. వచ్చాడంటే మన తలలన్నీ వాచిపోతాయి. తొందరగా వీడిని పంపేయండి డాడీ, ప్లీజ్.
2: రాని రాని, వాడికి క్లాస్ తీసుకుంటా.
1: డాడీ, వీడిని పంపేయండి డాడీ.
2: స్టాప్! మీ గోల మధ్య నే పాయింట్లు మర్చిపోతున్నా. అదేంటి రమణే, అలా వేచి వెళ్ళిపోతున్నావే?
3: పాయింట్స్ మర్చిపోతున్నాను అన్నారు కదా అమ్మయ్యా అనుకుని వెళ్ళిపోతున్నాను.
2: జోకులొద్దు, మర్చిపోతున్న పాయింట్స్ మళ్ళీ గుర్తు తెచ్చుకోను.
3: ఏమండి, అవతల నాకు చాలా పనులు ఉన్నాయండి.
2: ఎన్నున్నా కూర్చోవలసిందే. మన భూ భవిష్యత్తు, భూమి మీద మన భవిష్యత్తు చర్చించాల్సిందే.
3: తప్పదంటారా?
2: తప్పనే తప్పదు, కూర్చో.
3: అలాగే.
2: పాయింట్ వన్, మన ఇంట్లో 3 వాహనాలు ఉన్నాయి అవునా? వాటి వలన ఎంత కర్బన ఉద్గారం జరుగుతుందో తెలుసా? ఈ లెక్కన ఈ సిటీలోని, జిల్లాలోని, రాష్ట్రంలోని, దేశంలోని వాహనాల వలన ఎంతటి భరించరాని ఉద్గారం జరిగిపోతుందో తెలుసా?
3: వీళ్ళు తెలుగు మీడియం వాళ్ళు కాదండి, ఉద్గారం అంటే ఎలా తెలుస్తుంది చెప్పండి.
2: సరే, కార్బన్ ఎమిషన్, అందులో భయంకరమైన కార్బన్ మొనాక్సైడ్, ఇతర ప్రాణాంతక అంశాలు ఉన్నాయి. వాటిని నివారించాలని ప్రపంచంలోని పర్యావరణ శాస్త్రవేత్తలందరూ ఎంతగా మొత్తుకుంటున్నా మనం పట్టించుకోవడం లేదు. కనుక బాధ్యతతో కనీసం మనం, అంటే మన ఇంట్లోని వాళ్ళం పట్టించుకుని ఓ కార్యక్రమం అమలు చేద్దాం.
0: మన మొక్కలమే పట్టించుకుంటే సమస్య తీరిపోతుందా డాడీ?
2: పిచ్చినానా, అదేరా మన సమాజంలో ఉన్న దౌర్భాగ్యం. ఈ దేశంలో 125 సమస్యలున్నాయి, సరికొత్తవి ఇంకా పుట్టుకొస్తూనే ఉన్నాయి. ఈ సమాజంలో అన్నీ తీరిపోవాలి, లోకం మారిపోవాలి అని అందరం అనుకుంటామే తప్ప, వాటిని సమాజంలోనే ఉన్న మనం ముందుగా చొరవ తీసుకుని ఆయా సమస్యల పరిష్కారాలకు కృషి చేయం. వాటికి అవసరమైన చర్యలు మనమే ముందుగా చేపట్టాలి అనుకోం. అంతా ఎదుటి వాళ్ళు చూసుకోవాలి, వాళ్లే మార్చేసేయాలి అనుకుంటాం. అలా ఎవరికి వారు అనుకుంటే ఒక్కడుగు ముందుకు పడుతుందా? కనుకనే మనం ముందుగా బాధ్యత వహించి చొరవ తీసుకుని అందుకు పూనుకుందాం. ఏమంటారు?
0: ఎలా డాడీ?
2: రే, ఈ రోజు నువ్వు కాలేజీకి పోలేదే?
0: ఏంటి డాడీ, సండే అని తెలిసి అడుగుతారు.
2: ఆదివారం అనలేవు? సరే, ప్రతి ఆదివారం విద్యా సంస్థలకు, అత్యవసర సేవలతో సంబంధం లేని ఆఫీసులకు సెలవు ప్రకటించారు. అంటే వారానికి ఒక రోజు విశ్రాంతి తీసుకోమని. అలాగే నేను మన వాహనాలకు ఆదివారం సెలవు ప్రకటిస్తున్నాను. మనకులాగే మన వాహనాలకు ప్రతి ఆదివారం సెలవు, వాటికి విశ్రాంతి ఇవ్వండి. ప్రతి ఆదివారం వాటిని శుభ్రం చేసుకోండి. సర్వీసింగ్ ఖర్చులు, అందుకు అక్కడ వృధా అయ్యే నీళ్లు ఆదా అవుతాయా లేదా?
3: మంచి పాయింటే చెప్పారండి, ఇంచక్క పెట్రోల్ మిగులుతుంది. అమ్మయ్యా,
0: డాడీకి సపోర్ట్ చేయకు మమ్మీ. ఎక్కడికైనా అర్జెంటుగా వెళ్ళాల్సి వస్తేను
2: సిటీ బస్సుల్లో వెళ్ళండి, లేదా మీ ఫ్రెండ్స్ ఎవరైనా వస్తే వాడి వాహనం మీద వెళ్ళండి. వాడి బండికి వారంలో ఓ రోజు సెలవు ఇవ్వమని చెప్పండి. అలా వీలు పడకపోతే సైకిల్ ఉందిగా, దాన్ని రిపేర్ చేయించుకుని వాడండి.
0: మరీ ఎమర్జెన్సీ అయితే ఎలా డాడీ?
2: ఒరేయ్, ఇలా వాదించేస్తూ అసలు నా పాయింటే తప్పని నిరూపించే ప్రయత్నం చేయకో. అంతటి ఎమర్జెన్సీయే వస్తే అప్పుడు బండి వాడుకునేందుకు మినహాయింపు ఉంటుందిలే. ఇలాంటి చచ్చు ప్రశ్నలు వేయకు. విను, పాయింట్ 2, ఆదివారం ఉదయం 8 నుండి రాత్రి 8 దాకా టీవీ బంద్.
3: అయ్యయ్యో, మధ్యలో టీవీ ఏం చేసిందండి? ఆ మాత్రం కాలక్షేపం అన్నా నాకు లేకుంటే ఎలా?
2: కాలక్షేపం ఒక్కటే ఇవ్వదే టీవీ, విలువైన నీ కాలాన్ని, కరెంటును తింటుంది, నీ కంటి ఆరోగ్యము క్షీణిస్తుంది, తెలుసుకో. అయినా కాలక్షేపం అంటున్నావు కనుక చెప్తున్నా, మన తెలుగులో మంచి సాహిత్యం ఉందిగా, కనుక ఆ పుస్తకాలు చదువు. పెళ్ళైన కొత్తలో మంచి మంచి పెయింటింగ్స్ వేసేదానివి కదే, అది కంటిన్యూ చేయి.
0: మమ్మీ మంచి ఆర్టిస్టా డాడీ?
2: అవునే, నీకు తెలీదా? నిజానికి మన జీవితంలో హృదయంతో ఆస్వాదించవలసిన ఎన్నో అంశాలున్నాయే, వాటిని ఆచరిస్తే మనము కళాకారులమవుతాము, కళారాధకులం అవుతాం. ఉదాహరణకు మన స్వప్నం ఉంది చూడు, మంచి ఫ్లరిస్ట్, అది అందమైన పూల మొక్కలు పెంచడం, రంగురంగుల పూలల్ని మాలలుగా చేయడం దానికి ఇష్టం. కనుక ప్రతి ఆదివారం స్వప్న కంప్యూటర్ని పగలంతా మర్చిపోయి మన పెరట్లో పూల మొక్కలు, ఇంట్లోని ఇండోర్ ప్లాంట్స్ సంగతి చూస్తుంది. ఏమంటావు? వాటిని అందంగా తీర్చిదిద్దుతుంది, వాటికి నీళ్లు, సహజ ఎరువులు, సంరక్షణ వగైరా విషయాలను చూస్తుంది. ఏమంటావు?
0: ఆదివారం నెట్ సెర్చింగ్లు, చాటింగ్లు లేకపోతే అక్క బ్రతకలేదు డాడీ.
2: నోర్ము ఇరా, వాళ్ళదోవడం నువ్వు నోరళ్ళు పెడతావే, నా చేతి వంట నువ్వు తినలేదు చెప్పవే.
3: అవునరా, చేస్తారు, బాగానే చేస్తారు. రొయ్యలు వేపుడు స్పెషలిస్ట్ రా, బాగా చేస్తారు మీ డాడీ.
0: అయితే వేగంగా వెళ్ళి రొయ్యలు తెచ్చేస్తా డాడీ.
2: అలాగే వెళ్ళు బైక్ మీద.

0: కాదు నడిచి.
1: డాడీ,
0: ఆదివారం రోజంతటికి మధ్యాహ్నమే వంట చేస్తా, రాత్రి వంట ఉండదు. ఆ ప్రకారంగా స్టవ్కు విశ్రాంతి, గ్యాస్కు ఆదా. అలాగే ఆదివారం రాత్రి 8 నుంచి మర్నాడు 8 దాకా ఫ్రిజ్ ఆఫ్. అలాగే ఆదివారం రాత్రి భోజనాలు డైనింగ్ హాల్లో కాదు, మన పెరటి వైపున్న స్థలంలో పచ్చిక పైన చాపలు వేసుకుని బఫే చేస్తాం. ఒక్క 15 వాట్స్ CLF బల్బుతో సరి. ఆ గంటన్నర పాటు ఇంట్లో అన్ని గదుల్లో లైట్స్ ఆఫ్, ఫ్యాన్ల అవసరం పడదు, ఓన్లీ డిమ్మర్స్.
1: బాగుంది బాగుంది. ఆ డాడీ, వాషింగ్ మిషన్ ఒకటి ఉండిపోయింది.
0: ఆ బాగా గుర్తు చేసావురా, ఆ పని నీదే.
1: డాడీ,
0: ప్రొద్దున్నే బ్యాట్ పట్టుకుని క్రికెట్ కు పోతావు, పొళ్ళు హోనం చేసుకుని వస్తావు, అవునా? ఏ ఉదయాన నీ బట్టలు నువ్వు ఉతుక్కోలేవు? ఉతుక్కుంటావు, నీవే కాదు నావి కూడా. ఆ ఏమంటావు?
2: చూడు బేబీ, మనం మాట్లాడుకుంటున్నది రోజు రోజుకు పెరిగిపోతున్న కరెంటు, గ్యాసు, పెట్రోల్ వంటి పరిమిత వనరుల అపరిమిత వినియోగం, వాటి కారణంగా అయ్యే డబ్బు ఖర్చు, వచ్చే ఇతర సమస్యలను మనకు మనమే పునుకొని ఎలా పరిష్కరించగలం అన్న విషయం మీద తప్ప, ఆ సమస్యలను ఎలా పక్క లైన్లో పెట్టి తప్పించుకోవచ్చు అన్న పాయింట్ మీద కాదు. అండర్స్టాండ్? అయితే మనం ముందుగా మనం అవన్నీ చేయాలి, చేస్తూ మీరు ఫ్రెండ్స్ కు చూపించాలి, వాటి ప్రయోజనాల్ని నిరూపించాలి. ఇలా ఒకరిని చూసి మరొకరు దేశవ్యాప్తంగా స్పందిస్తే ప్రయోజనం ఎంతగానో ఉంటుంది, అవునా?
1: రియల్లీ డాడీ.
2: కానీ మనం నాగరికత నేర్చిన కొద్దీ స్వార్థంతోనో మన అవసరాల కోసమనో రోజు రోజుకు ఆ స్వచ్ఛత ఎక్కడా లేకుండా చేసేస్తున్నాం. దాని స్థానంలో భరించలేని భయంకర కాలుష్యం నింపేస్తున్నాం. చివరికి మనల్ని కాపాడుకుంటూ వస్తున్న ప్రకృతినే సర్వనాశనం చేసేస్తూ మన మృత్యువును మనమే ఆహ్వానించుకుంటున్నాం. కనుక ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని విజ్ఞతతో ప్రవర్తిస్తే భవిష్యత్ తరాలకు కనీసం ఇప్పటి స్థాయి పర్యావరణాన్నైనా అందించగలుగుతాం. అది భవిష్యత్ తరాల పట్ల మనం వహించవలసి ఉన్న కనీస బాధ్యత కూడా. ఏ అర్థమైందా?
1: అయ్యింది డాడీ.
2: అయితే నీ వంతుగా నువ్వేం చేస్తావు?
1: తొందరగా వెళ్ళి ఆ భాస్కర్ గాన్ని, భాస్కర్ కాదురా బార్కర్, వాడసలు పేరు భాస్కర్ లేవే, వాడిని రావద్దని చెప్పేసి, వీలైతే మీరు చెప్పిన పాయింట్స్ అన్ని చెప్పేసి అట్నుంచటే వెళ్ళి తాజా రొయ్యలు తెచ్చేస్తాడాడి.
2: అబ్బా, పాఠం బాగా తలకెక్కిందే. మరి ఎలా వెళ్తావురా?
1: బైక్ మీద కాదు డాడీ, బస్సులో. అది రాకుంటే మన పక్కింటి బంటిగాడి దగ్గర సైకిల్ తీసుకుని వెళ్తాను. ఇదిగో మమ్మీ, ముందా కంప్యూటర్ గదిని లాక్ చేస్తారే.
3: అలాగేరా, వెళ్ళిరా.
0: వెరీ గుడ్, వెరీ వెరీ వెరీ గుడ్.
4: మీరింతవరకు ఆదివారం సెలవు అని లఘునాటిక విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం.
5: బీడీ సిగరెట్ కా ధువా ధూమ్రపాన్ నా కర్నే వాలోం కే లియే భీ హానికారక హై. యే గలే సే అందర్ జాకే నా సిర్ఫ్ ఫేఫడోం కో నుక్సాన్ పహుంచాతా హై, బల్కి కుచ్ హీ మినటో మే ఖూన్ కో గాణా కర్కే దిల్ తక్ జానే వాలీ ముఖ్య నసోం కో నష్ట్ కర్ దేతా హై. ఇస్సే దిల్ మే ఖూన్ సంచార్ కమ్ హోనే లగతా హై, జిస్సే దిల్ కా దౌరా పడ్ సక్తా హై. पैसिव स्मोकिंग जानलेवा है, इसे नकारें, तंबाकू आज ही छोड़ें. सहायता के लिए 1800-1123-56 पे कॉल करें.
6: हेलो, मैं हूँ HIV वायरस, नाम तो सुना ही होगा. मैं आपका दोस्त बनकर आपके शरीर में घुसकर आपको बीमार कर सकता हूँ. मुझे उनसे दोस्ती करना बहुत पसंद है जो जाने अनजाने एक से ज्यादा साथियों के साथ बिना कॉन्डम सेक्स करते हैं. ये किसी भी तरह के सेक्स में कॉन्डम का इस्तेमाल नहीं करते. मैं तो उन पर भी नजर बनाकर रखता हूं जो अपने रेगुलर पार्टनर के साथ भी कॉन्डम नहीं लगाते, और जो नशे की हालत में दोस्तों के साथ एक ही सुई व सिरिंज का इस्तेमाल कर लेते हैं. इन छोटी छोटी लापरवाहियों से मुझे उनके पास आने का मौका मिल जाता है. तो मैं हूं HIV वायरस. मेरे बारे में जानने के लिए 1097 पर कॉल करके सवाल किया क्या?
4: విరామం తర్వాత కార్యక్రమానికి తిరిగి స్వాగతం. కార్యక్రమంలో భాగంగా వినండి నేటి విశేషం. నేడు ప్రపంచ రక్తదాతల దినోత్సవం, దాని గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం జూన్ 14 ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా అవసరమైన వారికి ప్రాణదానం చేసే రక్తదాతలను గౌరవించడానికి, వారి కృతజ్ఞతలు తెలియజేయడానికి ఈ ప్రత్యేక దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఒక వ్యక్తి

రక్తదానం మరొకరి జీవితాన్ని కాపాడగలదు. ప్రమాదాలు, శస్త్రచికిత్సలు, క్యాన్సర్ చికిత్సలు, ప్రసవ సమయంలో వచ్చే అత్యవసర పరిస్థితులు వంటి ఎన్నో సందర్భాల్లో రక్తం అవసరమవుతుంది. అందుకే రక్తదానం అనేది అత్యంత విలువైన మానవత సేవగా గుర్తించబడింది. రక్తదానం చేయడం వల్ల దాతకు కూడా కొన్ని ప్రయోజనాలు ఉంటాయి. శరీరంలో కొత్త రక్త కణాలు ఉత్పత్తి మెరుగుపడుతుంది. ఆరోగ్య పరీక్షలు ఉచితంగా జరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఒకరి ప్రాణాన్ని కాపాడమనే సంతృప్తి ఎంతో గొప్పది. అందుకే రక్తదానం మహాదానం అని అంటారు. ప్రపంచ రక్తదాతల దినోత్సవానికి ప్రత్యేకమైన చరిత్ర కూడా ఉంది. 2024లో ప్రపంచ సంస్థ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. అనంతరం 2025లో జరిగిన ప్రపంచ ఆరోగ్య అసెంబ్లీలో దీనిని అధికారికంగా వార్షిక కార్యక్రమంగా ప్రకటించారు. ఆధునిక రక్త మార్పిడి విధానానికి పునాది వేసిన ప్రముఖ శాస్త్రవేత్త కార్ల్ ల్యాండ్స్టీనర్ జన్మదినమైన జూన్ 14న ఈ దినోత్సవాన్ని ఎంపిక చేశారు. ఆయన రక్త గ్రూపులను కనుగొని వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులకు కారణమయ్యారు. ఈ కృషికి గాను ఆయనకు 1930లో నోబెల్ బహుమతి కూడా లభించింది. 2020 సంవత్సరానికి గాను ప్రపంచ రక్తదాతల దినోత్సవం థీమ్ మానవత్వపు ఒక చుక్క రక్తం ఇవ్వండి, ప్రాణాలను కాపాడండి. ఈ ఏడాది ప్రపంచ రక్తదాతల దినోత్సవం 20వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటుంది. 2 దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది స్వచ్ఛంద రక్తదాతల చేసిన సేవలకు గుర్తు చేసుకుంటూ వారి నిస్వార్థ సేవలకు కృతజ్ఞతలు తెలిపే అవకాశంగా ఈ ఏడాది థీమ్ను రూపొందించారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా సురక్షితమైన రక్త నిల్వలు పెంచడం, మరింత మంది యువతను రక్తదానానికి ప్రోత్సహించడం కూడా ఈ థీమ్ యొక్క ప్రధాన లక్ష్యంగా ఉంది.

ప్రతి సంవత్సరం జూన్ 21వ తేదీన యోగా దినోత్సవాన్ని జరుపుకుంటాం. 2014 సెప్టెంబర్ 27న యోగా డేని జరుపుకోవాలని ప్రతిపాదించారు. ఈ తీర్మానానికి 193 ఐరాస ప్రతినిధులతో 175 మందికి మద్దతు ఇచ్చారు. యోగా మన జీవితంలో ఎన్నో సంవత్సరాల నుంచి భాగమైపోయింది. యోగాసనాల ప్రాధాన్యతను బట్టి మొదటి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని 2015 జూన్ 21న నిర్వహించారు. ఆ వేడుకల్లో 84 దేశాల నుంచి వచ్చిన నేతలతో పాటు 35,985 మంది యోగా చేసిన 2 గిన్నీస్ రికార్డులను నెలకొల్పారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం జూన్ 21న యోగా డేని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. క్రమం తప్పకుండా ఆసనాలు వేయడం వల్ల చాలా సమస్యలు దూరమవుతాయి అని అంటున్నారు యోగా నిపుణులు. యోగాని మన జీవితంలో భాగం చేసుకుంటే ఒత్తిడి, ఆందోళనలు తగ్గుతాయి. మనకి వచ్చే చాలా ఆరోగ్య సమస్యలకి యోగాలో పరిష్కారాలు కూడా ఉన్నాయి. ఎంతోమంది వీటి గొప్పదనం తెలుసు కాబట్టి రోజు యోగాసనాలు వేస్తున్నారు. దీంతో యోగా ఖ్యాతి ప్రపంచంలో నలుదిక్కులకి పాకింది. సూర్య నమస్కారాలు యోగాలో ముఖ్యమైన ఆసనం. 12 ఆసనాల కలయికగా ఉంటుంది సూర్య నమస్కారం. దీనిని చేయడం వల్ల చాలా వరకు లబ్ధి పొందుతారు. యోగాని చేయడం వల్ల మనసుకి, శారీరకానికి ప్రశాంతత ఉంటుంది. మొదట్లో ఎంతెంతో ప్రాచుర్యం పొందినా యోగా మధ్యలో కొన్ని రోజులు దాని ప్రభావం తగ్గింది. అయితే యోగాసనాల ప్రయోజనాల కారణంగా పెరిగిన అవగాహనతో నేడు మళ్ళీ యోగాకి పూర్వ వైభవం వచ్చింది. ప్రతి ఒక్కరూ యోగా తమ జీవనంలో భాగం చేసుకుంటున్నారు. ఇంతటి ప్రాముఖ్యత ఉంది కాబట్టి యోగాకి ప్రత్యేకంగా ఓ రోజుని అంకితం చేశారు.

కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు వినండి అలనాటి మేటి గీతాలు. ముందుగా వినండి రాముడు భీముడు చిత్రం నుంచి ఘంటసాల మరియు పి సుశీల గానం చేసిన ఈ పాట.

మీరు ఇంతవరకు కార్యక్రమంలో భాగంగా కొన్ని తెలుసుకోవాల్సిన విషయాలను విన్నారు కదా. ఇంతటితో ఈనాటి అమృత వర్షిణి తెలుగు ప్రసారం సమాప్తం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ ఇదే సమయానికి కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.